మీదుగా ప్రోగ్రామ్ గా ఆంటీ తిగుదిన్న రీతిలవే గెనిస్తేన మీ లవ కొరియా దాగడిగా స్టూడియోకి తిప్పి కుదిన్నాం ఆంటీ మసకతే హవా కురాణ ఎయి తస్వీరేగ్గా కుల చేస్తుందో తస్వీర్తగా ఉన్నాను ఎదువైకి మౌలువా గుడువాఫ్ ఉన్న కంకం మీద మీకు గెనిస్తే లవయకి ఖదీజా షాణీస్కి అదిఫవా లవే

0: మిహార్గడింగ్ హైకడి సహాయ సమ్యూనిట్ మీ దివిరాజ్ చెక్కాడు. మిగడి గడువుల మీద నవ్వాలని సర్కార్ గేవులాన దినవం అది అమిత ఫరాయితకు దినవం. ఫ్యామిలీ కోర్ట్ మాల్ దివిరాజ్ యూలాన్ నంబర్ IUL 47 -BNY -PSM -26 దే యూలాన్ కాఫ్ మాల్ గాఫ్ గలోడ్ ఫెహి ఐడి కార్డ్ నంబర్ ఏ సుమిద్దే తినేంగ్ ఎకే ఫహె ఫహె అహ్మద్ ఇజాణకి మీ కోర్ట్ నంబర్ 47 -FM -C -26 గజియా గుడిగన్ దౌవా రద్దు అఫరాతికి హైసియత్తు మీ కోటం హాజరు కురం బేణు అఫరాతికి వీమా దేహా 26 జూన్ హైవన్ దుహుగె ఎగడ్ సుమినిట ఫెమిలీ కోర్ట జస్టిస్ బిల్డింగ్ ఫుర్తమ ఫంగి ఫిలాయ హాజరువమ కాఫ్ మాద గాఫ్ కల్లుల్ఫెహి అహ్మద్ ఇజాన్ అంగమే అది మిదన్నివి తారీహా గడియ గాఫ్ కల్లుల్ఫెహి అహ్మద్ ఇజాన్ ఫెమిలీ కోర్ట హాజరు నువినమ అహ్మద్ ఇజాన్ గైర్ హాజరుగా ఎమసద హింగాణి మాణికం అహ్మద్ ఇజాన్ అంగా ఇలాన్ కురమే సబ్బిస్ దుల్గై దసాదస్తిక సాడసతే సాద మే దిహా సబ్బిస్ తిమి దినవదని అమిల ఫరాయత్తోగ దిండవు అడుగునికి లొవ్వతి బేబే మీయం కొడుఫుషి మాల రషాద్ మూసావణి దిహా సబ్బిస్ మే దిహై కణియావిఫే వీమా రషాద్ మూసాగి మెచ్చం ఇవ్విస్తరం ఎన్నోత వసీయతి వాణమ ఇమ్మస్తోగతి రేఖ అడుగుండా గుడువా ఎకణిమివంగితుమే ఆయిలాగి ఫరాయతుం హుస్నీ మూసా ఫోన్ హతె నువ్వు తినే హతరం హతే తినే తినే అడుగుండ మెంగి మమ్మ హా అలిఫ్ ఫిల్లదు ఫిణిహియా రగీబ్ ఉస్మాన్ వణి దిహా సబ్బిస్ మే హతే గణియావిఫే వీమా మమ్మగి మచ్చం ఇవ్విస్తరం ఎన్నోత వసీయతి వాణమ ఇమ్మస్తోగతి రేఖ అడుగుండ మెన్న గుడువా ఎకణిమివంగితుమే ఆయిలాగి ఫరాతుం హసన్ వహీద్ ఫోన్ హతె నువ్వుకే అషే ఫహే హతరం అషే ఆమినత్ సుల్తానా ఫోన్ హతె నువ్వు అషే హతరి సుమే అషే సుమే ఐషత్ మదీహా ఫోన్ హతెంగ్ హతే తినే నువై నువై దే నువై ఐషత్ షమీహా ఫోన్ నువైంగ్ హయ తినే హతరంగ్ ఇకే నువైంగ్ హతే అడుగున్ మెంగె దత్త మీ మలిఫ్ షాహి ఖదీజా సారా వణి దిహా సబ్బిస్ మే బారాగణియా విఫై వీమా ఖదీజా సారాగి మచ్చంగ్ విస్తరణ్య నూత వసీయతి వాణమ ఏమస్తోగతి రేగా అడుగున్ మిన్నా గుళువా ఎకణిమివంగిత మే ఆయిల్లాగి ఫరాతుం ముహమ్మద్ షియాజ్ ఫోన్ నువైంగ్ ఎక్కింగ్ హయ దేంగ్ అషే దే తినే ఐషత్ షఫా ఫోన్ నువైంగ్ హయింగ్ హతరే హతెంగ్ హతరే దేంగ్ హయే ఆమ్రిత్ ఫజ్నా ఫోన్ నువై నువై సుమే హతెంగ్ అషే ఫహెంగ్ ఎకే అడుగునికి బప్ప గాఫ్ పాకీజా అహ్మద్ ఆదం వణి దిహా సబ్బిస్ మే తేరాగనియా విఫే వీమా పప్పగ మచ్చం ఇవ్విస్తరం ఎన్నో తో వసీయతి వాణమ దిహా సబ్బిస్ జూన్ సాదాగి కురిం అడుగొండ గుళువా ఎకణిమివంగిదుమే ఆయిలాగి ఫరాతుం అలీ నాహిద్ ఫోన్ నువ్వైంగ్ హతింగ్ అషే హతెద్ దే తినింగికే దెమి ధన్యవాదని పబ్లిక్ సర్వీస్ మీడియా PSMకే హాస్ ధన్యవాదమే దివి రాజ్య కా ఫీఫా వరల్డ్ కప్ దిహా సబ్బిస్ బ్రాడ్కాస్ట్ కురుమ్గి రైట్స్ పబ్లిక్ సర్వీస్ మీడియా PSM మిహార్ వణి కామియాబ్ కమాయ కషోర్ కుఫే మీడియా నెట్ మెదువెరుకు ముబారత్ హురిహా మెచింగ్ ఎవ్విస్ ఇతరు అగ కాణులా హిలే టీవీఎం అది ఎస్ టీవీ మెదువెరుకు బెదుతరిన హమిగ్గెనిస్తున్న PSM వణి ఫురిహమ ఇంతజామ్ తకెంగ్ హంజస్సాఫే PSMగే వరల్డ్ కప్ కవరేజ్ కి విఎఫ్ఆర్తక బ్రాండ్ తంగ్ ఇష్టిహారుకో గిన బయక ఫోర్ కొద్దిన లిబేణ ఎమ్ ఫహి అది రణుగ ఫుర్సతే కురియార్తకే వెస్ సెఫద్ద మియహరుగ కవరేజ్ కి వెస్ ముస్తంది మౌల్లూమ్ మత్తక మునిఫూహి ఫిలూమ్ గ తఫాద్ హరకత్ తొగ ఇతురుం బెలున్ తెరిడ్ నంగ్ అఘూర్ ఇనామ్ త లిబేణ ఎంగేజ్ అండ్ విన్ ఫద హాస హరకత్ తక కులగదకో గెణిస్తే కవరేజ్ కే ముబారత్గా కురియా ముబారత్గా తెరేగా అది ముబారత్గా ఫాహం వస్ ఇష్తిహార్ కురుముగా ఫుర్సత్ లిబేహెన్ తాఫాత్ స్పాన్సర్షిప్ ప్యాకేజ్గా ఫుర్సత్కే హుళువాలివేణే వరల్డ్ కప్ దిహా సబ్బీస్కే PSM కవరేజ్గా స్పాన్సర్షిప్ ఫుర్సత్ కాబేగతు మౌలం మద్దిన మబ్బా వహాస బద్దలు ఒన్నాణి గుదుగా థావల్ మిదండవాదని తారీఖ్ నవారమే దిహా సబ్బీస్ అంగార దోస్ గడి రేగడ్ అగ్గడి తిరిస్ తంగ్ పబ్లిక్ సర్వీస్ మీడియా హెడ్ ఆఫీస్ టీవీ బిల్డింగ్ వీమా వరల్డ్ కప్ తెహా సభ్యుకు కవరేజ్ స్పాన్సర్ కుర్మ షౌగురు ఐమెహా ఫైతకు మీ బద్దలుగా బ్యారు విడాగతమ PSM దవతారు మే అది జాగ కషవరు కుర్మంటక వడాగన్న బేఫుణ్ తఫ్సీల్ సేల్స్ @PSM.MB ఈమెయిల్ మీద దొరుకుం అంగాల్ దేవుమి మిహార్ గడింగ్ హైగడి ఫన్సాస్ మినిట్ మీ దివిహిరాజ్ చేకాడు.
1: ಅಂಗಾದಿ ಉಂಗಣ್ಣಾದಿ ಮುಳಿಫೋಯ್ ಫಿಲುವಾದಿ ನುಮುಗ
2: ತೆದುವೆರಿ ಕಮ್ಮಾಯಕು
1: ಎಕ್ವೆರಿ ಕಮಾಯಕು
2: ಏರುವೆಸ್ ಮಿಹಾರುವೆಸ್ ರೈತುನ್ನಾಯಕು ರೈತುನ್ನ ಎಮ್ಮೆ ಗಾತುಗ ದಿವ್ಯರಾಜ್ಯಗೆ ಅಡು
1: ಎಂಹಾ ಸತತೇ ಕಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಹನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ಫೈಪೆ ಪ್ರೆಸೆಂಟ್ಸ್ ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್ ವಾಹಕ ಪ್ರೇರಣೆ ಮರಿಯಂ ಇಮ್ಶಾ
4: ಮಿವರು ಫುದ್ದಾಲಾಣಿಯ ಹಿತಂಗಿರಿ ನೆಗುಣ ಎದುಕೊಳ್ಳು ಜೋಡಂಗಳ ಫೂ ಫೊರುವೆವರ
3: ಎಹಸಾನ್ ಅಬ್ದುಲ್ಲಾ
5: ನಮ್ಮ ವಿಸಹರೆನ್ ದುವಾಕು ಶಕುವಾಯನು ಕುರಂ ಏಯ್ ಅಹರೆ ಗಿತುಗ ಮಮ್ಮೆ ದೈಫಾವಾ ಅಲ್ಲೋಯ್ ಬೆಕೆ ಬೊಡುಕ
3: ಮರಿಯಂ ಸಾಣಿ
6: ಅಹರಮೆನ ರೋಣಿ ಬಪ್ಪಯಂ ಹೇಬರಿ ಕಲ್ಗುಮು ಕಮೆ ನುವತ ಬಪ್ಪಗೆ ಹಾಲ ಮೆದುಕಮೆ ಅಹರೆ ಇಂದಕನೆ
3: ಮೊಹಮ್ಮದ್ ನಾಜಿ ಜಹರಾಯ ಗೊಳುಂ ಹೊರಿ ಎಮ್ಮೆಂಗೆ ವಾಹಕ ತಕುಣ್ಣ ಸಮೀರುಗೆ ಕಿಬ್ಯಾಂಗ್ ಎದ್ದೆಮ್ಮ ಫಿರಿಂಗೆ ಹಯಾತ್ ನಾಮ ಜಯಾ ಎಕುದ ಹಸನ್ ಹುದಾ
7: ಫೆನುನ್ ಫೆನುಮುಗ ಲಫಾ ಕುರವೆನಿ ಏನ ಫೆಂವರಾದಾಗೆ ಗ್ಯಾಗ ಥಿಯೋದಮುಂದಮು ದಿಯರಿ ಕಂ
3: ಅಮ್ಮತ್ ನೈಶಾ
8: ಹಶಿಕಂಡು ಬಲಿಕಶಿವೆ ನಫ್ಸಾನಿ ಗೋತುಂ ಇಂದಜಹಿ ವಜೀಫಾಯಂ ವಕಿವಾ ಮಜಬೂರು
3: ಹುಸೇನ್ ರಶೀದ್
9: ಕುಡಕೋ ಲೋ ಮೇರೆ ಮುಂದಾಳಿಕೋ ದೇವನ ಫಹರ ಫೋನ್ ತೆಲಿಗತಿ ಇಹುನ ಪೊರೆ ಪಾರಶಿ
3: ಮರಿಯಂ ಶಹಾಮ
8: ಕೊಟರಿಗೆ ದೊರುಮತಿಗ ಬೇರುಗ ಗಾವೆ ಫಹುರಿ ಬುದ್ದೆ ಫದಾನ್ ಸಕೀನಾ ಹುರಿ
3: ಮೊಹಮ್ಮದ್ ಐಹಂ
7: ಮಿಯದ ವಾಹರಿನ ದಿಮಾಲ ಬಲಾಲ ನಿಶಾ ತಿಹಿರಿ ತೆರೆ ಫೆಹೆಯ ಹಾಲಣೆ ದೂಲೆ ಮಿಯದ ಕೊಣೆ
3: ನಫಾ ನಸೀಮ್
8: ಕೊಮ್ಮೆ ದುವಾಹಕು ಎತ ಬಲಿ ಮಿಹುನೆ ಐಸಿಯುವ ಬದಲು ಕುರೆ ಎತ ಬಯಕು ಮಿ ದುನಿಯಾ ಜಮಾನ್ ಬದಲುವೆ ವಿಸ್ನುಮಾ ಖಿಯಾಲು ತಫಾತು ವೆಫಾ ವಾಯಿರುವೆಸ್ ಎ ಮುಸ್ಕುಳಿ ಅಂಗೆ ಮೀಹಾಗೆ ಮುಸ್ಕುಳಿ ಅರಕಾದ
3: ಅದಿ ಮರಿಯಂ ಅಲಿ
8: ನಿಕುಜಕ್ಕಿ ತಿ ಅದಿ ಅಂಗೆಣುಗೆ ತೆರೆ ಕಾಕುಗೆ ದರಿಯಕ್ಕಂ ತಿಮಂ ಕಲೆಗೆ ಪಾಣ ಕಳಶವರುವೆ
3: ಮಿಂಕೊಮ್ಮೆ ಬ್ಯಾವರಿಯಕ್ಕೆ ವೆಸ್ ವೋಟ್ ಕೊರಬೇನಿ ಪಿ ಎಸ್ ಎಮ್ಎ ಅಮೆದ್ದೇರು ಎಮ್ಮೆ ಮಕ್ಬೂಲ್ ಬ್ಯಾವರಿಯ ಅವಹ ವೋಟ್ ತೆಪ್ಪ ವೋಟ್ ತೆಬೇನಿ ಅಂಗಾರ್ಧ ಎಂದನು ನುವೆ ಇಚ್ಚ ಫೈಪೆ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
4: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
3: ನಿಮ್ಮ ಭಾರತದ ಕೋ ಸ್ಪಾನ್ಸರ್ ಕಿ ಹೋಲ್ಸೇಲ್ ಪಾಯಿಂಟ್
10: ರಕ್ಕಾಕು ಫೋನ್ ಫ್ಯಾಸಾಯ್ ಸಕಾಯ್ ದೆಕ್ಕು ಮಾಡಿ ಬಾಣತ
11: ಹಜ್ಜ ದಿವ ಮಟ್ಟಕ ದಕ್ಕ ಫೋನ್ ಫ್ಯಾಸಾಯ್ ಸಕಾಯ್ ದೆಕ್ಕೇನತ
10: ಅತುಗುಣ ಗಹನೈ ಸಕಾಯ್ ತಕ್ಕಾಣಿ ಕಿಹಿನೆ
12: ತಿಹುರಿಯಾ ಸ್ವಾತಯಗೆ ಜವಾಬ್ ಎ ಪ್ರೋಗ್ರಾಮಕು
13: ಸಕಾಯ್
14: ಹೋಮದುಗೆ ಹಿಂದುನು ದಿಹ ಕಟ್ತಿರಿ ಹ್ಞೂ ರಿಪೀಟ್ ಹೋಮದುಗೆರೆ ದಿಹೆ ಜಾಯರು ಅದಿ ಹೊಣಿಹಿರು ದುಗೆ ಮೆಂದುರು ಎಕೆ ಜಾಯರು
4: ಇನ್ನು ಸತರಸ್ತಿಯ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿ ಹಣ್ಣು ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್ ಹಮ್ಮೈಕಣಿ ದಿವಿ ರಾಜ್ಯಗಳು ವಗುತಾ ಹಾಲತ್ತಾಯಕು ಲೋಬಿ ಇಮ್ತಿಹಾನ್ ಕುರೆವೆ ಮಿ ದುಣಿಯೇಗ ದರಿಫುದಕ್ಕೆ ಇಂತಿಹಾಯ ಲೋಬ್ವಾ ಬಪ್ಪೇ
3: ಆದೆ ವಾ ಬಪ್ಪ ಕಾತ ನೆದುಮು ಕುರೆ ಇಕ್ಕಲ ವಾಹಕ ಅಡು ಅದಂತೆ ಇದು
15: ಯಾಕಂ ಬಪ್ಪ ಪ್ರಾಮಿಸ್ ವೇಬ ಕೊಕ್ಕೆ ಅವರೆ ಕುರೆ ನುಣೆದ
4: ಎ ಬಪ್ಪಗೆ ಹೋಫೆಂದಕು ಹುಟ್ಟಾಲಿ ದರಿಫುಳುಗೆ ಹೋಫೆಂತ ಹಗೀಗತಕ ಹದಾದಿನ ಮಟ್ಟಕ ಎ ಬಪ್ಪಗೆ ದುಣಿಯೇ ಆಬಾದ ಕುರು ಹುಟ್ಟಾಲಿ ಎ ದರಿಫುಳುಗೆ ದುಣಿಯೇ ಫುರಿಹಮ ಕೊತ್ತಿನ ಮಟ್ಟಕ ಲಫ್ಸದಕ ಕೊಂಪುಣೆನು ದೇವೇನೆ ಕುರುಬಾಣಿಯೇಕೆ ವಾಹಕ ರಿಹೋಂ ಹುರಿ ಹಿತೇಕ್ಕೆ ವಾಹಕ
13: ದಿವೇ ರಾಜ್ಯಗಳು ಗೆಳಿಸ್ತೇನೆ
4: ರಿತ್ಸಾಹಿ
15: ಕೊಕ್ಕ ವಾರ
16: ہمیں برا سچ دو ہے کہ میں دلو کر ایک ہار گڑی فنا رہے
4: ریپیٹ ہمیں رے دیہ کی تیری ہوں ادی ہوکر دو گرے میں دم بار گڑی تیری ہوں این ہاں ستر سیک سالیس نوے کلو ہرٹس میڈیم ویو ادی اٹھی ہنوے میک ہرٹس ایف ایم بینڈ
16: دیوے راج سے گیڑو
17: دیوے راج سے گیڑو دیوے راج سے گیڑو دیوے راج سے گیڑو دیوے راج سے گیڑو
4: ಚುಕು ಚುಕು ಅರಮನೆ ತರಿಂಗೆ ವಾಹಕ ತಗ ಚಸ್ತಾವ್ ಒಮ್ಮೆ ಅಂಗಾರ ದೋಹೆಗೆರೆ ಎಗಾರ ಚಹ ಸ್ಟುಡಿಯೋ ಬಗುತ್ತು
18: ಇಸ್ಲಾಮೀ ತಾರ್ಹಿಲ ತೆರೆ ಕೊರವೇ ತತು
4: ಮುಕದ್ದಸ್ ತಂತನ ಇಸ್ಲಾಮೀ ತೌಸಿ ಬಿನಾ ಕುರುಂಬ ಮುಹಿಮ್ಮು ದೌರೆ ಮದಾ ಕುಫಾವಾ ಜಮಾಂವಿ ತಂತನ ವಾಹಕತ
19: ಕಮುಂ ಬಾಲ್ತೀಸ್ಕಿ ಅಸ್ತು ರಸ್ಕಂ ಉತಿ ಕೋಂ ಸರಹತ್ತೆ ಕ್ಯಾತೋ ದೆನಿಗಣ್ಣ ಆರ್ಕಿಯೋಲಜಿಸ್ಟ್ ವರಬ್ಬುಡು ಸಮಾಕಮ
18: ರತ್ತ ಬಿನಾ ಕುರಿಗೋತ ಎಲ್ಮಂ ಹಿಬರ್ದಿ ಪಿಂತೌಕ ಎಲ್ಮಂ ಹಿತ್ತ ಫ್ರಾದಿಗೆ
4: ಕುರಿ ಪೋಷಿ
16: ಕೊಮೆ ಹೋಮ ದೋಹೆಗೆ ಹೆಂದುಳು ಆಗಡಿ ತಿರಿಯು
4: ರಿಪೀಟ್ ಅಂಗಾರ ದೋಗಿ ಬೆಂದರು ಎಕೆ ಜಾರ್ ಅದಿ ಬುದ ದೋಗಿರಿ ಅಗ್ಗಡಿ ತಿರಿಯು ಎಂಗಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುಯ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿ ನುಯ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
16: ಇಂತಿಜಾರ್ ಕೊಡು
4: ತಿತ್ತಿ ತಿತ್ತಿ ಕುಚ್ಚೆ
15: ಶಿಮುಗೆ ಕುಗಿನ್ ಕೊಕ್ಕೊ ಬಿಸ್ಮಿಕೆಯ ಕೊಕ್ಕೊಮೆ ಗೇಗೆಯ ವಾನರ್ ಸಲಾಂಗುವ ಕೊಕ್ಕೊಮೆ ಕಿಯಾನಿ ಬಿಸ್ಮಿಲ್ಲಾಹ್ ರಹಮಾನಿ ರಹೀಂ ಗೇಗೆಯ ವಾನರು ಗಿಯಾನಿ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ
4: ತಿತ್ತಿ ತಿತ್ತಿ ಕುಜ್ಜೆ ಅಂಗಾರ ದೂಹುಗೆ ಹವೀರ್ ಫಹಿಜಹರ್ ರಿಪೀಟ್ ಪುರಾಸ ದೂಹುಗೆ ಹವೀರ್ ಹತರುಗಡಿ ಫನರೇಗ ಅದಿ ಆದಿತ ದೂಹುಗೆ ಹವೀರ್ ಫಹಿಜಹರ್ ಹಮೇಕಣಿ ದಿವಿರಾಜೇಗ್ಯಾಡು
20: ಎಫ್ ಪ್ರೋಗ್ರಾಮಕ್ಕೂ ಗಿನ ಮೌಲು ಮಾತಕ್ಕೆ ಹೊಂತರಿನ ಫೋರ್ ಕೊದ್ದಿರುವ ದಿವ್ಯ ರಾಜ್ಯಗಳು ಗೆಲಿಸ್ತೀನಿ ಅದುಗೆ ರಾಜ್ಯ
4: ರಾಜ್ಯಕ್ಕೆ ಏಕೆ ಕಂಕುಳಿತವಾಗ ಆ ಮುಣ್ಣ ಅಮಾಸ್ ಕೊಂ ಹಿಂಗ ಹರಕೆತ್ತ ಕಲಂಡ
20: ಸರ್ಕಾರಕ್ಕೆ ಏಕೆ ಇದಾರಾತ ಕುಂದೆ ಖಿದ್ಮೆತ್ತಂ ಹೋದಾಣೆ ಹಸೆಯ ಕೊಯ್ತ
4: ಡೆಜೆಟ್ಕ ಕಾನೂನಿಗತ ಶಾಯು ಕೊಫಾವಾ ಲಿಯುತ್ತ ಅವಸ್ ಕಳಿಯಕು
20: ಆಮು ದಿರಿಯುಳುಮುಗ ಕೊಮ್ಮೆ ಮೀಹಕ ಬೇಣು ವಾಣೆ ಮುಹಿಮ್ ಮೌಲು ಮಾತ ಅದುಗೆ ರಾಜ
0: ಗಡಿರೆ ಗಾಡ ಶುಜಹಿ ಮೀ ದಿವೆಹಿ ರಾಜ್ಯಗೆ ಆಡು ಮಿಗಡಿ ಗಾಡುಗಳು ಮಿಗೆ ಎಣಿಸ್ತೀನಿ ದುನಿಯಾಗೆ ಕಾಳಿ ಮೀ ಪ್ರೋಗ್ರಾಮ್